ఉపగుళ్ళు బాణి న్యూనమి చక్మన్ చైన కలిచిన నూగుడు నూలక్షమత్తగున్నాయట నిరచూన్య లక్షలో పియమరళి మార్చాటిని పిచూన్య పలక్షత అరకుండ కలిచి మహావిత్తగున్నాయి చెప్పింది కలిసి మక్కువ నుతాంగు పలుక్తు కను ఇయుత్పన్ని మంగాట వన్ని మంగాచి వన్ని మంగాట నెల్లు లెరంగురు కాచుంజి పట్టు పుణ్యాలు ఇహిమసీ తమక్కువ తమక్కువ రక్ష వరకు కాచుంజాలు తుంజ పిల్లవుతాం ఇల్లకు కప్పల ఒకళ్ళు వచ్చుట కప్పల ఒకళ్ళు వచ్చుట ఇలా ఇలా అన్ని కాకలావల ఒకళ్ళు వచ్చుట కాచుంజాలు పక్కలవుతాం ఇల్లకు నిన్నటి చిక తమన్నా ఉనికాకు చైన్య పిల్లి కాకా పిగిరంగా ఇసుమ గమ కిసియాని చేయమొక్కుంగ చేయమ కవల్మల్ల వెళ్ళి అహిల్లవరుంగ వెళ్ళి వెళ్ళి ఒక్కంగ కూట్టు ఆకా పిల్లి పట్టిలుగు ఇంట్లో ఆమె కిసియాని కళ్ళునాలి రాక్షుడి ఇలా ఇంట్లో ఆమె కిసియాని కళ్ళునా ఇంట్లో చేయమంగళి మాత్రం కళ్ళునాక్షు చేయమయ్యగ కవలిమంగిమ కూట్టు ఆకా పిల్లి చేయ కళ్ళునాలు కవినాలు తిమ్మిగచ్చాలకుని అవలమ్మి నుక్కగో నుక్కగని అవలమ్మి తిమ్మిగచ్చాలకుని తక్కునే ఇవాళతో జ్ఞాన ఇవాళతో రాక్తాను తమ కుట్టు ఆపదమే ఉంగంబో రకమే ఉంగంబోగ ఇచ్చగమే ఇక చెప్పలేరు నక్షిజాగమి నిరచాగమి నక్షిజాగమి కలునాంగని నక్షిజాగమి ఇగసి అర్థపడలు కూట్టిగమి ఉకే ఇంకగమి ఉంగంబోగమి క్షేమ ఉటిలగమి ఉటప్పలవరు ఉపంగ పల్లెలు ఉకే ముప్పలే చుట్టలు రుక్కోడాక్తము పీనక్షలము ఉకే అప్పటింగ పీనక్షమ ఉప్పలేటి ఉడక్కపల్లవరు ఉడక్కలగమి ఉడక్కపల్లవరు పీనక్ష ముప్పలేగి ఉకే ముప్పలేగి ఉపంగపల్లమి హిమాలక్కోడాక్తుది తావు తేమలవరు అమశీకాల పిల్లవరు కాకటిమాకసాగతి తేమంగళ్ళు అన్ని తోహలక్షుగు తెలుగు కిసాని ఇరలంగమి అమ్మలు హిమ్మి లంగమ్మట ఒక్కటి లంగమ్మట హిమ్మిలిక్కువ హిమ్మిలిక్కువ మికిజా పేగులు అమ్మత్ నిరయంగ తమ్మవరంగ మికిజా పేగులు అమ్మత్ ఒక్షు తమ్మవరంగ మికిజా పేగులు అమ్మత్ నిరచుక్తు అక్కని తగతి కరుంగా వెళ్ళరు హిమ్మేలి వెళ్ళరు తచ్చమని తగతగలి తగుండా వెళ్ళి ఒక అవతాలవరాలు తక్షణాలు హిమ్మత్ నిత్యాకాలిమిట ఇలా హిమ్మిలి పక్పిహిమ్మకసింగుల అలా పక్పిహిమ్మకసింగుల కవమక్కు హిమ్మిట తమక్కు అక్కడ హిమ్మిని మక్కువాళ్ళు అక్కడి ఆలయ చెప్పింగ్మిచ్చు సునప్ప ఖాయొక్కు ఖాయొక్కు సునప్ప ఖరంగిల్లు అక్కడి అక్కడ హంగి చెప్పి వెళ్ళి చచ్చమని కిల్ల అక్కడ హరే హంగలు తుచ్చేటు హరేపి వెళ్ళి మాకు వెళ్ళి హరే హరే వాళ్ళు అక్కడ చుట్టూ